0: మ్యా రిగార్డింగ్ ఫతీ ఫస్ట్ గడి థిరీస్ మీ దివేరాజ్ జగ్యాడు
1: అర్గుణ మేంగ ప్రవామత హంజీఫావా గతం దెంగెరస్తేని కీరిత్ కురువాన్ దివే తర్జమా కీరిత్ కురువాన్ దివే తర్జమా మీద గెనస్తేని సూరతు బకర నోదిహ అవ్వన ఆయతం ఫషాయగిన్ ఎ సూరతు గే సతేక సబ్బీస్ వన ఆయతు గెనియల తర్జమా విదాడు దివ్వఫవని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్
3: రహ్మాన్ వంత రహీమ్ వంత అల్లాహ్ గే ఇస్ము ఫుణుం ఫషాయగిన్ మే

ఏకలాంగ మలాయికతున్నాయ్, ఏకలాంగ రసూలున్నాయ్, జిబ్రీలు గఫానాయ్, మీఖాయిలు గఫాన అదావ తిరియకం గావా మీహా దన్నాషి ఫహే హమకషరుం అల్లాహి కాఫిరున్న దుష్మిన్ మే ఒడిగింవా రస్కలాంగే.

ఫొతుగా అహులువెరింగి తెరేం వియస్ అది ముష్రికుంగి తెరేం వియస్ ఖాఫిర్ వెజ్జ మీసకుం త్యబా మీహుంగి వెరి రస్కలాంగి హద్రతుం త్యబా మీహుంగి మచ్చం ఎవ్వెస్ హెవే బావా లివ్వుమక నేదితే ఎకమకు అల్లోహుగి రహ్మెంగ్ ఎకలాంగి ఇరాద కురవ్వి మీహక ఖాస కురవ్వతే అల్లోహి బొడు ఎగింవా ఫవులు అంతకంగి వెరి రస్కలాంగి

ఎవరేం బునువే యహూదియకు ఖంగా నువత నసారాయకు ఖంగావా మీహకు మెనువి స్వరుగేఖన్ వన్నానితే ఎయి ఎవరెంగె దొగు ఉమ్మీదు తకే ఖలేఫాను విదాళు వాష త్యబా మీహున్ని తెదుబునా భయఖంగా వనీనమ త్యబా మీహుం ఇఖమ దలీలు గిన్నాషే.

ఉఫావిరికం గ ఖబరు దివ్వా బేకలవు ఖంగయ్యాయ్ బిరువిరికం గ ఖబరు దివ్వా బేకలవు ఖంగా హక్కు దీనాయ్గి హమ కశ్వరున్ థిమన్ రస్కలాంగి ఖలేగ ఫాను ఫొను వీమి ఫహె నరకాగి అహులు వరిన్నామిదు ఖలేగ ఫానక స్వాలెన్ను క్రవ్వానితే.

అది సవాబ్ లిబిగతంగా తనిఖంగయ్యాయి అమాంకం లిబిగిం వా తనిఖంగా మీసకున్న చకా తిమన్ రస్కలాంగే కాబతుల్లోహి గెఫుడు లెవ్వి హిందు హందమకురవ్వాషే. అది ఇబ్రాహీముగె ఫాను హున్నెవితం ఎబహి నమాదు కురెవ్వుమన్ నువత గెఫుడు బినా కురెవ్వుమన్ హున్నెవితం ఎయిత్యబా మీహున్ నమాదు ఖురా తనిఖంగా బల బేను హిఫాషే. అది ఇబ్రాహీముగె ఫానాయ్ ఇస్మాయిలుగె ఫాన తిమన్ రస్కలాంగె ఎంగెవీమే. తాఫ్ కురా మీహున్నాయ్ అళుకం కురుమత్తిబే మీహున్నాయ్ రుకూఅ సుజూదు ఖురా మీహున్న టక తియ దెబఫా కలున్ తిమన్ రస్కలాంగె గెఫులు తాహిరు ఖురవ్వాషే.

0: మీ అరగడం హ్యాగ్ గడ్ సబ్బిస్ మినిట్ మీ దివ్య రాజ్యకట ఉడమగ్రెస్తుందని బాధ్యత హిందని హత్య ఖబర్ మీద కొండాలి మఫ అనకాస్ ప్రోగ్రామ్ ఎవరన్నా కురేద్దాను మీద ప్రోగ్రామ్ తిబెఫ్న మగస్తని ఎవరు రమీస్ దేంగల్ వన్ సీన
1: అనకా సురిహ బెఫ్న మర్హబా దన్న అరగన్ మే కూరిం విస్వాహ దక్క ముందియ మౌదవ ఆకిగ అనకా సరగ మే కురేద్దాని అగడ్ తిరిస్ హింగన్ దంగి నాద్ కురవే మే దిస్ ప్రోగ్రామ్ కురి గిందాన తిబెఫ్న బారో డాగత మ ఫుర్సత్ ఎబ హింక మ అనకా స్ మౌదవ దన్నవాలాన అంహైనున్న దిబే అనియాత కున్ సలామే కు రకాతర్ కం హోదా దినమ అంహైనున్న అదా కురవిదాన దౌరకే కో బాహే మి అరగన్ మే ಮೇದುಕೆ ಮೌದು ಉರಿಹಾ ಬೆಫ್ನ ಹಮ ಫುರ್ಸತ್ ಎಬ ನನ್ನೋಟ್ ಕುರಬ್ಬಂ ಪಿ ಎಸ್ ಎಂ ಎ ಆ ಎಬ್ಬೇನು ಕುರಬ್ಬೇನೆ ನುವತ ಅಳಗುಣ್ಮೆಂಗೆ ನಂಬರ್ ತಿನೆ ತಿನೆ ಹತರಿ ಸುಮಿಂಗ್ ಹೈ ಸುಮಿಂಗ್ ಹೈಕ ಗುಳುವ್ಯಾಗೆ ನನ್ನೋಟ್ ಕುರಬ್ಬೇನೆ ಲವೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಕುರಬ್ಬಂ ಅದಿ ಎಬ್ಬೆ ಬಗುತ್ ಹಿಂಗೆ ತು ಹೆಗ್ಗಡ ಫನ್ಸಾ ಸಿಂಗ್ ಅಂದೇ ಫುರ್ಸತ್ ಉಣ್ಣಾಣೆ ಹೆಮ್ಮೆ ಮಾ ಗ್ಯಾಗಂಡಕ ವಿಸ್ಸ ಕಮ್ಮಿನೆಟು ಗೆ ವಗುತ್ ಕೊಳಿಂಗ್ ಎಬ್ಬೆ ತಿಬೆ ಫುಳುಣ್ಣ ಲವೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಕುರಬ್ಬಂ ಬೇಣು ಫುಳು ಕುರಬ್ಬಾಣಿ ಪಿ ಎಸ್ ಎಂ ಎ ಆ
2: IKEA presents
3: Bajor Henne
4: Dehas Timwanaharu MA doctor ka optometrist ka hiwa gi kamaay ko masakkatu ga harakya teriwane koda team kaay ko peshi mita turaki rajye ga lolu ke farwa for ko din mage dairaya ingilabi padal take genu vida ture ಲೊಲುಗೆ ಫರ್ವಾದಿನ್ಗೆ ದಾಯಿರಾಯಿಂಗ್ ಮೀ ಗೌಮುಗೆ ಎಮ್ಮೆ ಗಿನ ಕಸ್ಟಮರುಂ ಇಖ್ತಿಯಾರ್ ಕುರ ಎಮ್ಮೆ ಮಕ್ಬೂಲ್ ನಮಕ ಆಯ್ಕೆಯ ಮಿಹಾರು ಮಿವನಿವೆಫ

0: గడి మెందురు అంబరా దేజేహి అడో సొంతికింతమణి దివహిరాజే గడు.
1: అహాషే బుణానా.

0: కడి మారా ఇక్కడి సాలిస్ ఫస్ట్ మినిట్ మీది విహరాజ్ చేయగాడు మిగడిగ మీ ధన్యవాదని సర్వకారు గెలాన అమెల ఫరాత్తోకి ధన్యం అరితోడు దక్కుణపురి మా మింగిలి మెజిస్ట్రేట్ కోర్ట్ మా మింగిలి దివిహిరాజ్ నంబర్ హయంగి కింగ్ హయంగ్ ఏ దిహా సబ్బి సతావిస్ యులాన్ దరణ్య వసేతి గుత్తో బెలం మీ ధన్యవ ఫరాత్తోకి మచ్చ దరణ్య నువత వసేతి వాణమ ఏకం భయాంకో హైతోకి తిరే గలీమకు ఏకం మికోట ఎంగి ముగదమే మొహమ్మద్ అలీ హుమద్మాగే అలుప్తాల్ మా మింగిలి ఆయిషత్ అహ్మద్ లబ్ సైడ్ అలుప్తాల్ మా మింగిలి అబ్దుల్లా ముసా కశ్మీర్ అలుప్తాల్ మా మింగిలి అహ్మద్ నసీర్ దఫ్తర్ నంబర్ రాసీన్ అషెంగ్ హతెంగ్ హతే ఫహే కాఫ్ మాలె అలి ఫిరాగు ఎక్కముగే అలుప్తాల్ మా మింగిలి మొహమ్మద్ జియాద్ ఎక్కముగే అలుప్తాల్ మా మింగిలి సుహానా ముసా ఎక్కముగే అలుప్తాల్ మా మింగిలి ఫాత్మత్రియాషా ఎక్కముగె అలుప్తాల్ మామింగిలి ఫహర్ రమీల్ అవల్ సాస్తెక్ సాలి సషేక్ అషార్ ఆగస్ట్ దిహా సబ్బిస్ అరేతోడు దక్కుణపురి మామింగిలి మెజిస్ట్రేట్ కోర్ట్ మామింగిలి దివహిరాజ్ నంబర్ హైంగ్ ఎకింగ్ హై బీదే దిహా సబ్బిస్ అషావిస్ ఇవులాన్ వారస కురితో బెలం మీ ధన్యవా ఫరాత్కి వారస కురినమ ఆయన గుతం గురికి ఎక్కం భయాంకో హైదోగి తెరేగా దీమకు ఏకం మికోట ఎంగి ఉంగదమే అల్మర్హూమ్ నిజార్ ఇబ్రాహీం ములీగె అలిప్తాల్ మామింగిలి ఫహర్ రబీల్ అవల్ సాస్తెక్ సాడి సషేక్ అషార్ ఆగస్ట్ దిహా సబ్బిస్ అరేతోడు దక్కుణపురి మామింగిలి మెజిస్ట్రేట్ కోర్ట్ మామింగిలి దివహిరాజ్ నంబర్ హయంగికి హై బిఏకి దిహా సబ్బిస్ ఎమ్లాన్ మిల్కొరిక మీ ధన్యవా తంతనా తకి తీగి మిల్కొరిక మామెదు దహువాకురా ఫరాతె వాణమ హైద్దోగి తిరగలీమకు ఏకం మికోట ఎంగి ఉంగదమే అలిప్తాల్ మామింగిలి మలకా క్యాబన్ అమిల గోతిక వాయి మిహాయ్ మారత్త కనుపులేముదా అలిప్తాల్ మామింగిలి ఎక్కముగ క్యా అమిల గోతిక వాయి మిహాయ్ మారత్త కనుపులేముదా అలిప్తాల్ మామింగిలి అబదం హియా క్యా పండార గోతిక వాయి మిహాయ్ మారత్త కనుపులేముదా ఫహర్ రబీల్ అవల్ సాస్తిక్ సాలి సషెంగ్ అషార్ ఆగస్ట్ దిహా సబ్బిస్ అరేతోడు దక్కుణపురి ఒమదు మెజిస్ట్రేట్ కోర్ట్ అలిప్తాల్ ఒమదు నంబర్ హైస్సు మెంగషే ఏ దిహా సబ్బిస్ ఫనర ఐవులాన్ మిల్కొరిక మిదన్నవా గోతిగే మిహాయ్ మారత్తక వల్పతంతనా నూఫ్లేం దల్గ మిల్కొరిక మామిదు తవ్వాకురా ఫరాతి వాణమ హైతోకి తిరేగా ఇకల్ నీవకు మికోట ఎంగి ఉంగదమే అలిప్తాల్ ఒమదు ఫెహి విదువర్గె క్యా పండార్ గోతి ఫహి రబిలవల్ సాస్తెక్ సాలి సషే అషార్ ఆగస్ట్ దిహా సబ్బిస్ అరేతుడు ఉత్తరపురి తొడ్డు మెజిస్ట్రేట్ కోర్ట్ అలిఫలిఫ్ తొడ్డు దివిహిరాజ్ నంబర్ ఫహె నుయ్ నుయ్ ఐయుల్ దిహా సబ్బిస్ ఎకావిస్ ఐయులాన్ మిల్కొరిక మీ ధన్యవాత చాతంతనుగె మిల్కొరిక మామిదు దావాకుర ఫరాత్ బాణమ ఎత్తుహోగె తెరేగా మాఫ్ కురవా దిహదోగె తెరేగా దీమకు అలిఫలిఫ్ తొడ్డు మెజిస్ట్రేట్ కోర్ట్ ఎంగి ముంగిదమే అలిఫలిఫ్ తొడ్డు దూరిస్కియా బండారు గోతిగావా ఎమ్మిహై మారాతక నుఫ్లెముదా ఫహర్ రబీల్ అవల్ సాస్తెక్ సాలిస్ అషెంగ్ అషార్ ఆగస్ట్ దిహా సబ్బిస్ కడిమ్యార్ హైకడి సాలిస్ అమ్మినట్ తిరిసి కుంతు మీది విహరాజ్ గడు దెమ్ని దండవాలని అమిల్ల ఫరహత్తోకి దెన్నము అడుగున్ మంగ మమ్మ గాఫ్ రాంకో కావిల ఆయిషత్ రషీద దిహా సబ్బిస్ ఆగస్ట్ ఫనరాగమని న్యాయపే భీమా మమ్మగె మచ్చ విస్తారణ్య నువత వసీత వాణమ్మ ఎమ్మస్తోగి తెరేక అడుగుండా గుళువ ఎక్కడి నిమ్మెంగదమే అయలాక్ ఫరాతు అహ్మద్ షీరాజ్ నాయిం హతే నువైంగ్ హయ్ నువైన్ నువై హయ్ సుమే అడుగున్ గలోపేత్ మమ్మ రామడువరి సమర్బ్లో ఐషత్ కాసిం ఐషత్ ఫుల్ దిహా సబ్బిస్ ఆగస్టు దిహేక వణి న్యాయపే వీమా మమ్మగ మచ్చ విస్తారణ్య నువత వసిత్ పాణమ ఎమ్మస్తోగి తెరేక అడుగండ గుళువ ఎక నిమ్మె ఉంగదమే అయలాక్ పరాతు అహ్మద్ మొహమ్మద్ ఫుల్ హాతె ఫహె తినెత్తినే దే హయెం హయె అడుగండ్గ మమ్మ మీమలి వబ్బెరుగె ఫాత్మత్ నయీమా దిహా సబ్బిస్ ఆగస్టు అషేక్ వణి న్యాయపే భీమా మమ్మగ మచ్చ విస్తారణ్య నూత వసీత వాణమ ఎమ్మస్తోకి తెరేక అడుగుండా గుళువ ఎకన్ నిమ్మె ఉంగదమే అయలాక్ ఫరాతు హసన్ అలీల్ హతెంగ్ హతెంగ్ అషే హతెంగ్ ఎకే నువయస్సుమే అడుగున్ మింగ మమ్మ బాతులాదు ముష్తరిగే ఫాత్మత్ మొహమ్మద్ వణి దిహా సబ్బిస్ ఆగస్టు ఫనరాగ న్యాయపే భీమా మమ్మగ మచ్చ విస్తారణ్య నూత వసీత వాణమ ಫಣರ್ದೋಗೆ ತೆರೆಗ ಅಳ್ಗುಣ್ಮೆನ್ನಾಗುಳುವ ಎಖನ್ ನಿಮ್ಮೆಂಗದಮೆ ಅಕ್ಫರಾತುಂಗ್ ಅಬ್ದುರಹ್ಮಾನ್ ಹುಸೇನ್ ಹತೆಫ ಹೆದ್ದೆತ್ತಿನೆ ಹತರೆಂಗ್ ಹತರೆಂಗ್ ಹತರೆ ಹಸೀನಾ ಹುಸೇನ್ ಹತೆಂಗ್ ಹೆತ್ತಿನೆ ಹತರೆದ್ದೆಂಗ್ ಎಕೆಂಗ್ ಹತೆ ರುಗಿಯಾ ಹುಸೇನ್ ಹತೆಂಗ್ ಅಶೆಂಗ್ ಹತೆ ಹತರೆಂಗ್ ಹಯೆಂಗ್ ಹಯೆಂಗ್ ಹಯೆ ಮರಿಯಂ ಹುಸೇನ್ ನುವೆನ್ ನುವೆನ್ ನುವೆ ಹತೆಫ ಹೆ ಎಕೆಸ್ಸುಮೆ ಕಡಿಮೆಯಾರ ಹೆಗ್ಗಡಿ ಫನ್ಸಾಸ್ ಮಿನಿಟ್ ಬಾವಿಸಿಕುಂತು ಮೀದಿ ವಿಹರಾಜಯ್ಯನು
1: ಮುನಿಫೂಹಿ ಫಿಲ್ವಾದಿ ಮೌಲುಮಾತ್ಗೆ ಖಜಾನ ಮುಸ್ಸಲಿಕೋದ್ದೆ ಎಮ್ಮೆ ಇತು ಬಾರು ಕುರುವೆ ಬೇವೆರಿಯ
2: ದಿಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
1: ಎಂಹಾಸ್ ಹತರುಸ್ತೆಕ್ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡಿಹ ನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
0: ಮೇ ದಿವೆಹರಾಜೇಗಡು ದಿವೆಹರಾಜೇಗಡುಗ ಮೇರೆಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಕುರಿಯದಾರುಗ ಅಶಚ್ಚಹರು ಅಳ್ಗುಣ್ಮೆಂಗಿನಸ್ತೇನಿ ದುನಿಯೆಗೆ ಕಾಳಿ ಮೇ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಕ್ಕಡಿ ತಿರಿಯುಗ ಗಿಣಿಸ್ತೇನಿ ಎದುರು ವಶಿ ದಮಿರೇನು ಎಚ್ಚಹಾರು ಅಳ್ಗುಣ್ಮೆಂಗ್ ಕುರಿಯಗೆ ನಾನು ಸ್ಟುಡಿಯೋ ಮಗುತು ಗಿಣಿಸ್ತೇ ಪ್ರೋಗ್ರಾಮ್ ದುಳಹೆಯು
3: ದುಳಹೆಯ ದಿರಿಯುಳು ಮಕ್ಕ ದೊರುಹುಳುವಾದದೆ ಎಮ್ಮೆ ಮುಜರ್ರಿ ತಾಳು ನಡೆಯಕ್ಕಿ ದುಳಹೆಯು ಸಿಹದು
4: ದುಳಹೆಯು ಸಿಹತಕ ಮಗು ಫಹಿಕೊದ್ದೆ ಎಮ್ಮೆ ಕಶವರು ಮಸ್ತರಕಿ ಡಾಕ್ಟರುಂಗೆ ಇರುಷಾದ್
5: ಲೇಮಚ್ಚದ್ದ ಎಮ್ಮೆನ್ನಕಿ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಗೆ ಸಬಬುನ್ ಲೇಮಚ್ಚದ್ದ ಮೀಹುನೆನ್ನು ಎಮ್ಮ ಲೇಮಚ್ಚದ್ದ ಮಗು ಫಹಿ ಕೊಡುವ ತಫಾತು ಕಂತತ್ತವಗೆ
6: ಮಿಹರ್ ಫಿತಿ ಫೈಮ್ ವರೆ ಬದಾನ ಮಿಸಾಲ್ ಕ ಡಿಸ್ಕಿಂಗ್ ಇಚ್ಚ ವರ ಪೊಡನ್ನ ಆರು ಫಿತಿ ಹೊರಜ್ಜೆ ಆಮೆ
7: ಹಿತಿಗೆ ಮಸಲ ದಿಮಾವಾನೆ ಮಿಹರ್ ಏಕಿ ಮಿಹುನ ದಿಮಾವಾನೆ ಏಕಿ ಗೊಗ್ಗೋತ
3: ಡಾಕ್ಟರ್ಂಗೆ ಇರುಷಾದಾಯಕು ದುಳಹೆಯು ದಿರಿಯುಳುಮೆ ಬಟ್ಟಂ ಕುರುಮ ಮಗುಫೈ ಕುದ್ದೆನಿ
4: ಕೊಮ್ಮೆ ಹುಕುರ್ದು ಹೆ ಗೆರೆ ನೋಯೆ ಜಹಾಯರು ಸ್ಟುಡಿಯೋ ಇಂ ವಗುತು
3: ಎಂಗಾ ಸತರುಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿಯ ನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
4: ದಿವೆಹರಾಜ್ಯಗೆ ಅಡು
8: ಹಿಮಬಿ ವ್ಯಾಕ್ಸಿನ್ ದೆಡೋಸ್ ಜಹಮು ಹಿಮಬಿ ಜಹಮ್ಗೆ ಫುರ್ಸತ್ ಅಣ್ಣುವಧಿ ಹತಿಂಗ್ ಇನ್ಸತ್ತೆ ಕೊಡಕೊದ್ದೆ ಅದಿ ಬಲಿಜ ಹುಣು ಕಮುಗಾವಿಯಸ್ ಬಲೀಗ ಬೋಡೋರುಮು ರಕ್ಕ ತೆರೆಕೊದ್ದೆ
9: ಹಿಮಬಿಹಿನ್ ರಕ್ಕ ತೆರುವ ಮತ್ತೆವೆ ವ್ಯಾಕ್ಸಿನ್ಗೆ ತೆರೆಗ
10: ಮೀಸಲ್ಸ್ ವ್ಯಾಕ್ಸಿನ್
9: ಎಂಆರ್ ಮೀಸಲ್ಸ್ ರುಬೆಲ್ಲಾ ವ್ಯಾಕ್ಸಿನ್
10: MMR, measles, mumps, rubella vaccine himene
9: himabehin rakha tirwama measles vaccine ge de dose furiham kurefa waakan yakin kurawa
8: himabehi ge alamate fenijanama lasnu kurawa sihhi farwa hodawa
11: assalamu alaikum
12: wa alaikum salam donta hal khinita
11: donta hal rangal fatun ko bali we ole kan geta
13: ಮತಿಯ ದರಜ ಹೋದ ಫರಾತಕ ರೈಸುಲ್ ಜುಮ್ಹುರಿಯಾದೆ ವಾಹಾ ಸೈನಾಮ್ ದೇಹಾ ಸಬ್ಬೀಸ್ ಮತಿಯ ದರಜ ಹೋದ ಫರಾತಕ ರೈಸುಲ್ ಜುಮ್ಹುರಿಯಾದೆ ವಾಹಾ ಸೈನಾಮ್ ದಿನಮುಗೆ ಮ್ಯಾಗಣು ಮಕ್ಸದಕ್ಕೆ ರಾಜ್ಯ ರೀತಿನ ಹೋದ್ಯಾದೆ ಫರಾತಕುಗೆ ಕಾಮಿಯಾಬಿಯ ಮಸಕ್ಕೆ ತೆರಿಕಮಾ ಉಫೆದ್ದುನ್ ತೆರಿಕಮಾ ಇಲ್ಮಿ ಗೊತುನ್ನ ಹುಣರ್ವರಿಕಂಗೆ ರೊಂಗುಂ ಮತಿ ವಣತಕ ಶರಫ್ ಹಾಸಲ್ಪುರ ಫರಾತ್ತುಗೆ ಕಾಮಿಯಾಬಿ ಎಹ್ತಿಫಾಲ್ಕೊ ಎ ಫರಾತಕುಗೆ ಅಗು ಅಜಂಕೊ ಹಿಬ್ಬರುದಿ ರಾಜ್ಯಕ ತೆರಕಿಯ ಬೇನುವ ದಾಯಿರಾತಕ ದಿವೆಹೀಂಗೆ ಉಫೆದ್ದುಂತಕ ಮಸಕ್ಕೆ ತೆರಿಕಮಾ ಹುಣರ್ವರಿಕಂ ಮಿಸ್ರಾ ಕುರುಂ ಮಿ ಇನಾಮ ನಂಗು ಶೇಳೇನಿ ಹಮೇಕಡಿ ರೈಸುಲ್ ಜುಮ್ಹುರಿಯಾಗ ಉಫಿಹುಗೆ ಫೋಮ್ ಹುಶೇಳು apply.presidency.gov.mv ಮಿ ಪೋರ್ಟಲ್ ಮೆದುರಿಕೊ ಫೋಮ್ ಹುಶೇಳುಮುಗೆ ಮುದ್ದ ಥಮವಾಣಿ ದಿಹ 26 ಆಗಸ್ಟ್ ಎತ್ತಿರಿಸುವ ಫೋಮ ದುಹೋಗೆ ಮೆಂದುರು ಫಹು ದೆಗಡಿ ಸುಮ್ನೆ ತುಮಿಯಲ ಮೌಲುಮಾ ಥೋದುಮ ಗುಳಾಣಿ ಹತೆ ನುವೆ ಹೈ ಸುಮೆ ಅಶೆಂ ಹತರೆ ಹತರೆ ನಂಬರ್ ಫೋಣ ನುವತ ತಿನೆ ತಿನೆ ತಿನೆ ಹೈದ್ದೆ ಹೈದ್ದೆ ನಂಬರ್ ಫೋಣ ಮತಿಯ ದರಜ ಹೋದ ಫರಾತಕ ರೈಸುಲ್ ಜುಮ್ಹುರಿಯಾದೆ ವಾಹಾ ಸೈನಾಮ್ ದಿಹ 26
3: ನಿಯುಳಿಮುಂ ಒಕೆಮುಂದ ಸಫಾತಕೆ
11: ದುನಿಯೆ ದೆಕೆಫಾವಾ ಪೊಡೆತಿ ಭಾರತಕೆ
3: ಇನ್ಸಾಫ್ಗೆ ತರಾದೊಂ ಮಳಿ ಉಮ್ಮೆದ್ ಬದಲು ಕೊಲ್ಲಿ ಶಕ್ಸಿಯತು
11: ರೇಗನುಗೆ ಹಮಹಿಮೆ ಕಮುಗ ರೈಯತುಂಗೆ ಹಾಲ್ ಬೆಲ್ಲೋಮ ನುಕುಮೆ ಬಡ್ಯಾಂಗುಳು ಬಿ ಕೊಂಬೆ ಫ್ಲಿತ್ತು
3: ರೋಮಿನ ಫಾರ್ಸಿಂಗೆ ಬಡ್ತಿ ರಸ್ಕಂತ ಕುಡಕಕ್ಕೂ ಜಸ್ಸವಿ ಕೊಂದೀಡರಿತ್ತು
11: ಏಯ್ ಹಮೇಕನಿ ತಾರೀಖಿ ವಾಹಕತಕ್ಕಿನ್ನು
3: ಏಯ್ ದುನಿಯೆಗೆ ಚಾಟ್ ಬದಲು ಕೊಲ್ಲಿ ಹಕೀಗೆ ಹಾತಿಸಾತಕ್ಕೆ
11: ಎ ಹಾತಿಸಾತಕ ಎ ವಾಹಕತವ್ವನಿ ನೀಲ ಕೂರ್ಗೆ ಸೇರಿಂ ಕಶಿಗೆ ಅಂದಲುಸ್ಕೆ ಪರ್ವತಕ ಹಮೆಯ ಪಿತುರಿಫ ಹುರಿ ಪೋಷಿ ಕೊಮ್ಮೆ ಹೋಮು ದುಹೆಗೆ ಹೆಂದನು ಅಗ್ಗಡ ತಿರಿಹು
3: ರಿಪೀಟ್ ಅಂಗರ್ ದೋಗೆ ವೆಂದರು ಎಕೆಜ್ಜೆ ಹಾಯರು
11: ಅದಿ ಹೋನಿ ದುಹಗಿರೋಸಿ ಹಗಡ ತಿರಿಹು
3: ಎಂಹಾ ಸತರ್ಸ್ತೆಕ್ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹಾರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿಯ ನುವೆ ಮೆಗಾ ಹಾರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
11: ದಿವಿರಾಜಿಗೆ ಅಡು ದಿವಿರಾಜಿಗೆ ಅಡು ಮುಳಿ ಮಾಲ
14: ದಿವೇ ರಾಜ್ಯಗೆ ಮುನಿಫೂ ಈ ಫಿಲ್ಮ್ ಗೆ ದಾಯರಾಗ ಫಣ್ಣಾನು ನಾಯಕ
15: ಫಾಡೆನ್ ಓಣನ ತಿಕೇಡಿಕೆ ತಿಗೇನಿ ಫಾಡೆನ್ ಓಣ ಈ ಮುಳೆ ಬಿದಾಯ ರಹಿಲಾ ಫುಮಿ
11: ಎಂ ಎಫ್ ಹೋಗೆ ರಿಲೀಸ್ ತಕ
16: ಕದೆ ಕೋ ಸುನೇನ ಕಾರಿಗ ಮಾಯಿಸ್ ಗುನ್ಯೆ ಅಹರಂ ಬಸ್ ಭರಸ್ಸೊರಿ ಹೆ
11: ಚುಕು ಚುಕು ಅರಮನೆ ತರಿಂಗೆ ವಾಹಕ ತಗಮ ಟಸ್ಲಾ ಮಾಮಿ ಮುಳಿ ಹಿಣ್ಣವರ ಮಶೂರು ದಿಲಿ ಚುಕ್ಕು ಚುಕ್ಕು ಚುಕ್ಕು
17: ಕೊಮ್ಮೆ ಅಂಗಾರ ದೋಹಿಗೆ ರೇಗಂಡು ಎಗಾರ ಜಾರಿ

మీ అరగనే రేగండ గారి మీ దివ్య రాజ్య గారు లబ్బాయి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు తిబేఫలంగ ఇంతజార్ కొలం మిహిర్ ఇంగెత తిబేఫం అవడమిన మిహారం ఫిషగం గొడవం గెందవ నంబర్ దన్ను ఆదాఫ్ అవడమి కొరియ దాని తిని తిని హతరేస్తుమే హైస్తుమే హైమి అవడమిగ నంబర్కి ఏ గీతను తిబేఫలన పిఎస్ఎంఏ మెదరు కొవస్ తిబేఫలన నోట్ కొల్లవన పిఎస్ఎంఏ వడాం డిఆర్ వేణంగు ఆఫ్ తిబేఫలన నోట్ కొల్లవ తిబేఫలన అవడమి గొడవం గెందాను మీరే సమయ రేరకే ఎగుత తిబేఫలన కొరియ దార్ దే మసక ఎం మసకత ఇంగెత ఎం మసకత గత దే సవాల్ ఉన్నాను ఏ మసక హవాల్ కొల్లవ దే సవాల్ ఎస్ సవాల్ రంగుల విద్య తిబేఫలన బేనఫ్లో అలవే అడో సవాల్ ఫిరుస్త్ లివడాన్నవాన్ అది ఏ లవే తిబేఫన్ బెన్ఫ్లో అఫరాతక హాస కొల్లం ఫిరుస్త తిబేఫన్ లివడాన్నవాన్ ఎంకవు మిరేగ ప్రోగ్రామ్గా తిబేఫన్ అవమైన బేరబడాగ కురబ మసకత ఎకీగా మిరేగ మసకత బయాదారు గమ సువాల్త మిహిర్ ఇంకేతో తంకొళ గమ ట్రీకి మిదన్నవి తంకొళ నుసియాన్ సువాల్ ఉన్నాను ఇంకేతో వర బొడ మీ విష్ణువాళ్ళ పంచని వర కొద్ది కొద్ది నమ్మే విష్ణువాళ్ళ లభ్యాఫియా వర కుడ సువాల్ ఎన్న విశాను లవ్వ జాబ్ దెబ్బం లఫియా వర బొడ సువాల్ కవగా ఇంకేదాన్ ఏ మేము సువాల్తగా దేతరేగ అవున తిబేఫన్ దండవాళ్ళ మీ వాహక్య సమాధి డాన్ వనకు మనం మీద కురం దెన్ కొమ్మ రేకు సవమైన మీ బేరవడాన బేఫున్నాకి దారుగా కురిం కొఫరి సువాల్ తగ్గుతారేం సవమైన సువాల్ కురం ఇంకేతో ఏ అమ్మ గా గంటక దెతిన్ రే వాళ్ళ మీద దేహప్తా ఎవరు కొల్లా వాళ్ళ మీద బదులు కొల్లేని బేఫార్ హెమ్మి తిబేఫం అమ్మ సువాల్ తక కిహా వరకత్తో తిబేఫం తయారు వాడని తిబ్బేవి మీ మేస్ బలాలు మా ఎక్కిగా ఇక మా సువాల్ కొమ్మ సరక ఉన్నాను ఎస్ వాల్ తక వాళ్ళ మీద కురియద్దాను అదే సఫార్ ధన్యవాదాన వాళ్ళ మీద నంబర్ తిని తిని హతరే సుమెంగ్ హై సుమెంగ్ హై మీ వాళ్ళ మీద ఏ నంబర్కి దెన్ గుడువం గెందో దెన్ పిఎస్ఎంఏ మీద ఒక డిఆర్ హన్నంగో డిఆర్ తిబేఫం నన్ను జస్వాల్ వాళ్ళ మీద తిబేఫన్ గుడ ముగెందాడు అది మీరే మీ ప్రోగ్రామ్ తిబేఫన్ గణిస్తేనుమగా మీరే తిబేఫన్ మీ ప్రా మీ హుషాళదండి అవును రమేష్ దెన్ ఎగుతున్న వాళ్ళ టీమ్గా మినే హమ్మ ఇతరే గొప్ప మసే కురబాన్ అషత్ నసీమ్ అది టెక్నికలీ మీరే తిబేఫన్ ఇతర మట్టక హబీబా అది తిబేఫన్ కేవాళ్ళ మేము కురియద్దారు అది టెక్నీషియను ఇప్పుడు తిబ్బేవి ఇంకేతో టీమ్గా ఏమైన ఏమేమ షౌర అవడమైనాక బేరవడాన్నవాన్ ఏమేమ ది టెక్నీషియను ఇవ్వతి హీతరిక ఎవరి అవడం మిహిరి ఏమే తిబ్బేఫున్నాకి అవడం కురేద్దారు వర రీతి లవే కప్పహో అవడమే తిబ్బేఫున్న బదులు కొల్దాని మేసాము టీమ్కి ఫరాతం గణిస్తే వరం హిగ్గాం వర రీతి లవే కప్ప బదులు కొల్దాను ఇన్సార్ కురబాదు

0: Tajur.
1: అస్సలాం అలైకుం. అలీ అబ్దుల్ మిరేష్ బద్దల్ కొల్లి ఫజుర్ తరి మిసిల్సిలాగ్ ప్రోగ్రామ్ కాయకు అది మిసిల్సిలాగ్ మిహార్ అవర్గొన్ గినెస్ దెమ్ దా సులేమాన్ అలీ సలాం వాహక్ యాకు ప్రోగ్రామ్ కురియ గింగ సివాని అషేఖ్ అబ్దుల్ జమీల్
2: అలిస్తాజ్ ముసా అన్వార్ కురియ గింద బేన్ ఫర్వాత్
3: అది అబ్దుల్ మలిక్ బున్ మర్వాన్ మీ మిస్కి బినాకురం మట్టక మీ మిస్రుగ వారుగ ఖరాజ్ మనకి హైంగ్ హర్దుగ వారు ఖరాజ్ యొక్క మట్టక యొక్క లేఫాను ఖాస కురవ్వి మిగతం ఇక లేఫాను మెస్సక్క నిముని హిజ్రాయంగ్ హద్దిహ దివన్నహారు నోత హద్దిహ తిమ్మన్నహారు కమ్మ ఇల్మరి మయాకు రబ్బాఫాని ఏక ఫౌగా ఉమీదాతు ఖలీఫా కమ్మ ఉమరుబ్న అబ్లజీజ్ సోడాత్ మా ఫహు ఎకలేఫాను హురిహా ఉలాతున్న నోత్ ఎకలేఫాను హురియా మీ మీ రస్ మీ గౌమ్ ఎకలేఫాను ఫరాదన్ తఫాత్ అందా కణబాఫా వాలిన్న ఎంగవి అది మసిల్ అక్స అగోస్ ఎమీహుంగ కియమంతరి కమా అది ఎమీహు మిసకున్న అమెదు అదలూరికో కంతత్తు కురుముగ హువా ఎమీహు ఆ కురుమ హమయాకు మీ అబ్బాసీ దౌలతుగ ఖలీఫా ఇన్న మీ మదీనతు ముఖద్దాసాగే కంతత్ హవాల్ లిబ్బా గుళిగెన్ ఎమీ వసర ఖాస్ సమ్మాలు కమైత దెబ్బి అది ఖాసుకు దగ్గర అబ్బాసీ దౌలతు ఖలీఫా అబూ జాఫర్ అల్ మన్సూర్ ఖలీఫా కముగా అనుక్ ఫాను బైతుల్ మక్దీస్ కంతత్క ఖాసం సమాలు కమి దెబ్బి మిగతం మనిక్ ఫాను ఖలీఫా కొంత వసరుగా మీ అల్ మసీల్ అక్సా బింగలిమే కురిమతి ముసావు మరబ్బుడు గెలింత గెలిపిగెందియ అది హమయాకు మిస్కితు కూడా బొడ్డు భయం హలాకు గెందియ మనిక్ ఫాను అరిహంగ ఖబరు గినామి హెన్నై ముస్లిమంగ బైతుల్ మాలు గోరు హురియా ఫాసా మనిక్ ఫాను ఖరీదు కురవి కముగా బి నమైస్ దేవన ఫహారం ఇతం ఈహురి కొతం హిద్మకి మనిక్ ఫాను బాణ కమె నూనె వివాహక ఆడు ఇవ్వడా మనిక్ ఫాను వారికి ఇప్పుడు మధ్య వాడు అనుగం అది వారు కోఫా ఎస్కురవి ఎఫ్ఓగా మనిక్ ఫాను ఫరాతం తఫా తందన కండోళాఫా వాలిన ఎంగవి ఎమీహున్న అది ఎమీహు గాదున్న అగోస్ మస్తు లక్సా అలుం బినా కుర్మ మనకి కొమ్మ మీహకస్ ఎమీహేగ నముగ ఆ అరవిగా బినా కుర్మ ఇతరు భయ మిస్కిత ఇమారా కుర్మ అది మిగతం అగుణం బలాలారు దివన ఫహారం ఎమిస్కి బినా కురం దియ్యి ఇహురిగు తబ్బురి మా వర్గద మా ఫురిహమకో మా ఫురిహమకో మా వర్గదొక హిజ్రయం సతే ఫంస సతరన్నారు ఎఫ్ మీ అబ్బాసీ దళిత ఖలీఫాకమ్మ అల్ మహదీ అల్ మామూన్ ఇస్వడాత్ మా గుడిగెంబెస్ బికంతత్త కురియ గెందవి ఆ వివాహక తారీఖు గుదుస్కే సఫా నంబర్ దుస్తఫనరాగా అగుణమిన్న భయాంకో దీపా
2: అదే అదే మిహార్ అగుణ బాయతుల్ మగ సాహ్ హేగొత్తు నూనియ మసిల్ అక్సా బేగొత్తు దక్కా వాహక్ ఫుదే వరక ద కిజ అగుణ హీవని దే మీ మీ మత్స్య అక్సా బేగొత్తు మీ దక్క ముంద వాహక నిమ్మాలు మొగొత్తు కొడకుడ హులాస ఏ గెనస్ దేవుమ ఫౌ నిమ్మాలి ఉమ ఇబ్రాహ్మద్ అరియం అగుణ వరపడే
4: అదే జమీల్ అగుణ మింగే వాహక హగీగతుగా మీ బినా కొరని మసిల్ అక్సాకి ఇస్లాంగే వర ముఖద్దస్ వినాయకే ఏ ఇస్లాంగే ముఖద్దస్ థింగ్ హరం కుర ఎంగ్ హరం కమ్గా దెంగ్ ఏతాగ మీ దావుద్ అలీస్లామ అది సులేమాన్ అలీస్లాం జమానుగస్ ఏ మిస్కిత ఆ బాతుర ఫిలూమ ఆ కుర్ము కందత్తకే హింగ అదియకం ఏ సగుణ మే ఫాహా కురం జేకమికే దే మిజమానక యాస్ హగీగతుగా యహూదిన్ ఎబ దావా కురే ఏతాగ హైకల్ సులేమాన్ గ నముగా మీ ఫళ్ళి నూత మీ గండువరే నూనమ్మ తణి హెది ఫావాకమ్మ ఎహెన్నమ్మస్ ఎమీహుం ఏ కొణె బలా హోదా దిరాసాకుం హెది హెదుము సెమీన్న ఏతను ఎవెస్తనే నుఫెణి ఫావాతీవే ఏ హగీగతుగా నెత్తనికే మిహారు బుణవేణి వరుగ హెకితాగుణ మెనే భుట్టేది తారీఖు గుతుమ సేతం మిహారు ఏ నెత్తనిక హం సాబితువే ఏమేమి ఏ జమానుగా మీ మసిల్ అక్సోహురితను నూన్ ఏం హిసాబిగ్గా హైకల్ సులేమాను నమ్గా సేమాను ఫాను గండువరే నోత్ ఫళ్ళి బినా కురికమ అగుడు మిన్న తారీఖు హెక్త ఫిన్న హురికం గేసే మసిల్ అక్సోక గుళం హురి తన నూనె హమె గొత్త మసిల్ అక్సో మీ ఏ హురి రా నోత జెరూసలంగా నోత అల్ కుద్స్గా నోత యహూదింగ్ బహుం ఎబ్నా ఉర్షలీమ్గా దావుద్గ ఫానుగ రస్కమే కురి జమానుగా ఎక్కమ వ్యస్ ఏ దునియగ సున్నతుగా తెరియగ ఉన్నకమే ఏకం దావుద్ అలీస్లాం అవ్వర కురెంగ్ ఇబ్రాహిం అలీస్లాం అవ్వర కురెంగ్ అది ఎవరు వెస్ కురెంగ్ ఎతాగ దిరివుల ముందు అరబీంకమ వాతి హగీగతుగా ఆమె ఫలస్తీనకి అరబీంగే ఇస్లాంగే మిహారుగే అరబీంగే ఆమె ముఖద్దస్ తనే గొతుగా ముఖద్దస్ రషే గొతుగా ఆ బెలివే రషకే ఏ ఆమెదుగా యహూదిన్ ఎకురా దవ్వాయకి హగీగతనే దవ్వాయకే ఇబ్రాహిం ఖాన్ వడాయం విస్ బాబిలు హిజ్ర కురవాఫ ఫలస్తీను బింకొళ బల్లవేగంకమ వణి హేమేం అమిల్ల బిమెం ఓ బయకు బిమె బల్లవే నుగొండవాణి దేం మీ మిజమానుగ కురా మీ దవ్వాయకి ఏ బిం ఇబ్రాహిం ఖాన్ బల్లవేగతి మే వారుతవాణి ఏ తిమం మెనషే హగీగతుగా నబీ బేకలు మొదలకి ఏ వారుతవాయిచెన్ను ఏ ఆమెదుగా అగుణమి ఎగుత ఖియాలు వెస్ నుకొరవే కమ్మింగి ఏమి నబీ బేకలు మొదలకి అడుగుణమైన టక నోత మానకి ఏ దీమతీగా అల్లాహుకి దీమతీగా తిబే బేక టక దూకొరే ఫావా ఇచ్చు ఏమేం ఏ బేకలు ఏం దూకొరవాఫా హురియాచ్చికి ఉమ్మతుగే ఇచ్చేది ఏమేం ఎగుతం అడుగుణమైన దెక్కిన వాడిని మీ ఎవ్వెస్ బయగే వారత మొదలెన్ను ఏమేమి యహూదిన్ ఎకురా దవ్వాయకి ఏకముగా ఏ హా రంగలు దవ్వాయ నూనె ఏ ఎవ్వె సాబిత్ దవ్వాయ నూనె అడుగుణమే ఇంకే వాహకాగే హగీగి అమాజకి మస్జిద్ అక్సాయం అడుగుణమే احترام کرن جہن اگون منگے مقدس بیمے کے دی اے مقدس بیم میہار ور نکمت حال گے ونی اے اگون من ایم من اگون من دیو ہیم وسر رنگڑ ہم دڑن کم اگون من دیو ہیم ونی ایک مٹکا ور گن گن ہے تکے اگون من گے اتم وسم کوفا مسل اقصا می اتر بدل تکے گنا مٹکا قدس فنڈو گے نم گ سرکار ہول فنڈ کا اگون من ایم من وسم ونی ور دی تے ہی تکے دی فا اگون میہ دکار می فرصت گے واہ کے سم فا کول اے مان کے اگون من گے ہیتو گے سم ایکم گے ویندا شعور تن آوی گندا کہ ہی ویم اگون میں کم مسلم کے حیثیت وس می مقدس بما مدگا ہم خیال کلیما ہتگا ورگدا شعور تک افدیگن بدے اگون میں کے حالت ایک گتو کے شعور ہگے گتو افدیگن دانی اگون میں تی بنی کم تی حال اے میم میدو اگون میں اوتی اگون میں کے ماضی ان بر رجوع و مٹکا ہگے گتو اگون میں ور گدالا مسکت کے کورن ایک مان کی ایکم ایم میں بے نوا کم کی اللہ کے فتن اگون میں رجوع اللہ کے فتا رجوع میں می دنوا واہ کے کی فتو کا انگ واف وا گتن اگون میں گے اولنت بہٹ م مسے کورن می ہوریا واہ کے گے سگون میں وسن جے نقطہ ائیں گے اگون میں می ہوریا نکمتی کم می اننی اللہ کے فتن ایک کی ماوے اگون میں گے امیل گت کا رجوع وان فشیم ایم ایکن کم اگون میں می ایک کی باوے اللہ کے فتو کے متی گے حفاٹا بے کا وے اگون میں گے دیریولوں آراست کرا بے کوان اگون میں مسے کرم وی ای اگون گے میتا گا ہم التماس کی سلیمان علیہ السلام دیریولوں وی فانسس تے ہر ون دے ادی ایکلے فانو گے رسکم گا سالے سحر ہے دے کر وی سلیمان علیہ السلام اوہارم گے واہ کی کی ورن عجائب کم کن اے وی گن دی واہ کی ekan insin navis adi jinnin navis neengunukan ei ajayab ki hagegatuga mistakunna ekalefan avharvika engendi avharvita etake mahegge fahun alimam ibnu kathir riwa korawani sulaiman alaihi salam malakul maut dennevikama timange furan hippum kurin ekan hanuma fulukon eruma kommeka sulaiman alaihi salam avharum ga bagut kayarum malakul maut ewahaka sulaiman alaihi salam hanuma fuluko devvikama ve den jinne shaytonuna سلیمان علیہ السلام انگونی سرہ ایکلے فانٹکا بنا کروما ای بلوری سرہ ایتاگا ایکلے فانو گے اساکولگا مچن ہٹی ہننا ویاگین الکن کروما ہننے مٹکا میتم بنا کرے کما ونی میہن ہننا ونی کو ملکل مال سلیمان علیہ السلام گے مارو ہپے کما علم میرے ودال ونی ایروس جننن دی ایکلے فانو گے کرفلو متیگا مسکے کرمو نتے ایکلے فانو فننا حسابو گا آتی بیگے مسے کرمو دین ایبے میہن میگتن ایکلے فانو بلوا لبمو می ایبے میہن احساس کربنی ایکلے فانو دیری دنیا گہ ہننے کما دین ایف او ایکن می انگوانے گوئن اللہ سبحانہ و تعالی میدو کربے کیت قران گہ میواک بیان کروا اللہ وحی کربنی فلما قضینا علیہ الموت ما دلہم علی موتہ الا دابۃ الارض تاکل من ساعتہ فلما خر تبینت الجن ان لو کانوا یعلمون الغیب ما لبثوا فی العذاب المهین می سبا سورتو گے سادوان آئے می آیتو گے مانے کی دن فہے اوہارو ما اکلے فانو گے مچہ تیمان اللہ نیا کرو وی ہندو کاتر فانی نونگ ہیں اچھیں ایبا می ہننگ اکلے فانو اوہار وجکان نینگے اے کاتر فانی اکلے فانو گے اساکڑو کامون گندیے دن فہے اکلے فانو ویٹی وڈایا گتمون جنین بیان وے انگی جے ہم کشوروں ایبا می ہننگ غیب گاوا کندتن انگے نما ইহানেতিকান দেনিবি আজাবেগা গদা মাসাক্কাতুগা এবামিহুন লাসওয়ে নুতিবিসকাম ওয়েস এবামিহুননা এঙ্গুনে আদে মিয়াতু বালায়রুগা আল্লাহ তাআলা বাসফুলু মাদাল্লাহুম মিবহুন আঙ্গা দেনি জিন্নিনন একান নেঙ্গুনু সবাব মিওয়াহকে বালায়রু সুলাইমান আলাইহিস সালাম হুননেবি একালেকফানুগে আসাকলুগে বারুগা হুটিবডাগেন কোলং হুননাওয়া মায়ং আল্লাহ তাআলা আলুকান কোরাবা ಬುಣವೆನಿ ಸುಲೈಮಾನ್ ಅಲೈಹಿಸ್ಸಲಾಂ ಮುಳಿ ದುವಸ್ ಫುರಿಹಮ ವಂದೆನ್ ಇಶೀಂದ ವಡಯಾಗತು ಮೆನ್ನೆತಿ ಕೊಳಂ ಹುಣ್ಣವಯಾಗೆನ್ ಅಲ್ಲಾಹ್ ತಾಲಾ ಅಳುಕಂ ಕುರವ್ವಂ ಹುಣ್ಣವಾಕಂಗ ಏಗ ಮಾನೇಕಿ ರೇಗಣಾ ದುವಾಲುಗೆ ಹುರಿಹಾ ವಗುತೆಗ ಮಿಹೆನ್ ಹುಣ್ಣವೆ ಮಿಕ ಮಿಗೊತ ಮಿ ಕುರವ್ವಣಿ ಏಕಲೇಕ್ ಫಾನ ಮ್ಯಾಂ ಅಲ್ಲಾಹ್ ದೆವ್ವಿ ಮತ್ವೆರಿ ನಿಯಮತ ಶುಕ್ರ ಎರಿಮ ಗೊತುಂ ಫಹೆ ಅಲ್ಲಾಹ್ ಎದು ವಿಫಾಕದುನ್ನ ಎಂಗೆ ವಿಕಮ ಕೀರತ್ ಕುರಾನುಗ ವಹಿ ಕುರವ್ವಣಿ ಯಾಮಲು ಆಲ ದಾವೂದ ಶುಕ್ರ ವಕಲೀಲುಂ ಮಿನ್ ಇಬಾದಿಯ ಶಕೂರ್ می سورت سباگے تیر ون آیتوں بے می آتوگے می بیگ مانے کی اے داود گے فانوگے بے فرنے شکر ایرم گتوں تیا بے می ہوں ہیو عمل کراشے تیمان اللہ ہوگے علنگے تیرین شکر ایرم می ہوں ورم مدے آدے سلیمان علیہ السلام می گتن علکن کروا اما بے فہارا ہفتہ وندے میں سننا واکم وے آدے انے بے فہارا مہنگ ہادو ہوگے مدتا ویس علکم گا می گتا دیمی ہننا واکم وے
2: ಅಶ್ರಕ್ ಅಬ್ದುಲಾಜೀಸ್
0: ಅದೇ ಅಲ್ಗೊಂಡ್ಮೆ ಸುಲೈಮಾನ್ ಅಲಹಿ ಸಲಾಮ್ಗೆ ವಫಾತ್ಗೆ ವಾಹಕ ಮತ್ತು ಅವಹಾರ್ಪುಳ್ಗೆ ವಾಹಕ ಲೆಕ್ಕ ಮುಂದಾಯಿರು ಅಲ್ಗೊಂಡ್ಮೆ ಮೀ ಅಡೋಹಮಗಿಂದ ವಾಹಕತಕ್ಕೆ ಹಗೀಗತುಗ ವರಂ ಹೈರಾಂ ಕೊರಣಿವಿ ವಾಹಕತಕ್ಕೆ ಏನಮಸ್ ಮಿ ವಾಹಕ ತಮ್ಮಿ ಅಲ್ಗೊಂಡ್ಮೆ ಗೆ ತಾರೀಹುಗ ಲಿಯೈಫಾ ಸಾಬಿತ್ವೆಫಾ ಹುರಿ ವಾಹಕತ ಆದರೆ ಸುಲೈಮಾನ್ ಅಲಹಿ ಸಲಾಮಂಗ್ ಅಲ್ಲಾಹು ಸುಬಹಾನಹು ವತಾಲ ದುನಿಯೈಗ ವರುಗದ ವೆರಿಕಮೆ ಎಹೆಂಗ್ ಎವ್ವಿಸ್ ಮೀಹಕನ್ನು ದೆವ್ವಾ ಅವರಿಗೆ ವರುಗದ ವೆರಿಕಮೆ ದೆವ್ವುಮ ಫಹುಗ الله سبحانه وتعالى اكلان گے امی دی وی نعمت دم ابراہیم اس ادالو ہی امتحان کرے مفہو گا الله سبحانه وتعالى اے امتحان گا اکلے فان کامیاب ویتی اکلے فان الله سبحانه وتعالى گے حضرت گا تیار کرے فاوا نعمت تو گے واہ کوس الگون مننا کیرت قران گا انگا دے وا پاوے الله وحی کرونی تیمن الله گے حضرت اکلے فان کتن کرے وا اخر دوہوں رنگلو مقام ಇಕಲೇಫಾನ ದಿವ್ವ ಎ ಮಕಾಮ ರುಜು ಅಕುರವ ಹುಶೀಮೊಯ್ ಆದೆ ಸುಲೈಮಾನ್ ಅಲಿಹಿ ಸಲಾಂ ಅವಹಾರವು ಮಾ ಬೆಹೇಗೊತು ಫೊಯ್ತೊಗ್ಗ ದೇಗೊತಕ ಬಯಾಂಕು ಫಾವೆಗೆ ಎಗ್ಗೊಯ್ ಇಬ್ರಾಹಿಂ ಎ ದನ್ನವಾಲಿ ಅನೆಗ್ಗೊತಕಿ ಇಕಲೇಫಾನು ಮಸ್ಜಿದ್ ಅಲ್ ಅಕ್ಸಾಗ ನಮಾದ ಹುನ್ನವಾ ಇರು ಇಕಲೇಫಾನುಗೆ ಕುರುಫುಳು ಮತೀಗ ಗಹೆ ಹೆದಿಗೆಂಗ್ ಅನ್ನ ಕಮ ಮಿ ಅಬು ದಾವುದು ಕಿತಾಬ್ ಅಲ್ ಕದರ್ ಮಿ ಫೊತುಗ ಇಕಲೇಫಾನು ಲಿಯುವ್ವನಿ ಸುಲೈಮಾನ್ ಅಲಿಹಿ ಸಲಾಂ ನಮಾದ ಹುನ್ನ ಇರು ನಮಾದ ಹುನ್ನವಾ ಇರು ಎಕಲೇ ಫಾನುಗೆ ಕುರಿಫುಳು ಮತೀಗ ಗಸ್ ಕೊಮ್ಮೆ ನಮಾದೆ ಕುರವಾ ಇರು ಗಹೆ ಫಳೆ ಎ ಫೆಳುಮು ಸುಲೈಮಾನ್ ಅಲಿಹಿ ಸಲಾಂ ಅಸವೆ ತಿ ಕೊಂ ಕಮಕ ಫೆಳಿ ಗಹೆಂ ಹೆಯ್ಯೆ ದೆಂಗ್ ಎಯಿ ರಂಗಳು ಕಮಕ ನುವತ ಎ ಸುಲೈಮಾನ್ ಅಲಿಹಿ ಸಲಾಂ ಬೇರುಂ ಫುಳು ಗಹೆನ್ ನಮ ಎ ಗಸ್ ನಗ ನುವತ ಎ ಗಸ್ ಹದ್ದವೆ ಎಕಲೇ ಫಾನ್ ಬೇರುಂ ಫುಳು ನೂನ್ ನಮ ಎ ಗಸ್ ಫುರ ಎ ಮರಾಲವೆ ಮಿಗೊತ್ತಂ ಎಕಲೇಫಾನು ಎಗಸ್ ತಂಗ ಫಳಮುಂದ ಇರುಗ ಬೇಸ್ ವೆರಿಕಮ್ಗೆ ಗಹೆ ವೆಜ್ಜಿಯ ಎ ಗಸ್ ಬುನಾಣ ತಿಮಣ್ಣೆಕಿ ಮೀನಿ ಗಹೆ ಮೀನಿ ಬೈಯ್ಯಗ್ಗೆ ಬೇಹೆಕ್ಕೆ ದೆನ್ ಎಕಲೇಫಾನ್ ಎಗಸ್ ಬೇನು ಕೊರವೆ ಎ ಬೇಹಕ ಮಿಗೊತ್ತಂ ಎಕಲೇಫಾನ್ ಇದ್ದು ನಮಾದ ಹುಣ್ಣವನಿಕೊಂ ಎಕಲೇಫಾನು ಕುರಿ